0: ఉత్తమా విచ్ఛిన్నాసిక అంబికే భగవతి సారైశ్వరై ఉత్తమా.
1: కపిల్ కిశోర్ ఘిమిరేకు రచనా పచి అవ ప్రస్తుత ఛ ఖగరాల్ నే ఉపానేకు రచనా ఉహాకై స్వరమా.
2: యస్కొ శీర్షకై కవిత ఛ అనుష్టుప్ ఛందమా ఛ కవిత రోపహే మాన్ఛే గౌకా ఖేతబారిమా విచారకు మసీ రాఖీ లేఖ కలమలే త్యాం విశుద్ధ కాపీమా ఖోప చిత్రావోస్ బిహానకో ఉదాన్ నవమా సూర్య హటోసై తమరాత్రికో జోచున్ హామ్రా కిసానైలే శబ్ద భావజాలలే మాటో ఉర్వర పారేర ఛరున్ అక్షర విజ్ఞలే హిమ్మత పోదిదై పానీ ఖేతలాయి వ్యవస్థిత గరున్ సాహిత్యకో లేఖా హామ్రా అగ్రజ సాధక విచారకా సబై ఫుల ఫుల్న పావన్ మధేరీమా సబైమా ఏకతా భర్దై ఖుషియాలీ సమాజమా ఫులకా స్వచ్ఛ వాసనాలే సుగంధమయ హోస్ధరా మకరంగ లిదై మౌరీ గరున్ పాన సబై సుధా జున జస్తై సఫా బందై ధరతీమా ప్రకాశ దేవ్ హిమాల ఝై అఠిలో భై స్వాభిమాన బచాయి దేవ్ హిమాల ఝై అఠిలో భై స్వాభిమాన బచాయి దేవ్.
1: ఖగరాల నే ఉపానేకు రచనా పచి అవ ప్రస్తుత ఛ పురుషోత్తమ ఖనాల్కు రచనా ఉహాకై స్వరమా.
3: మగర్ ఛు ప్రేమ నిష్ఠాకో ప్రేమకై బీజ వంశమా ఉమ్రన్ ఛు ధర్తీ ఫోడీ హుర్కీ ఫూల్ ఛు రఫల్ ఛుమా అసంఖ్య సంతతిలాయి ప్రేమ గీత సునావు ఛు గావు బస్తీ హరుమానీ ప్రేమ గర్న పఠావు ఛు ఘిణాకు బీజ గోడేర ప్రేమకై బ్యాడ రాఖదు ద్వంద్వకు ఘావు ఫోడేర ప్రేమకై లేప దల్దు సంస్కార యుద్ధకు ఛాడీ పుష్ప వృష్టి గరాముచు ప్రేమ అమృత బాడేర మంగళ గీత సునావుచు మైలే యో ధర్తీలాయి స్వర్గ తుల్య బనావుచు సబైమా జ్ఞాన బాడేర కర్మ గర్న సికావుచు గరిబీ అంత్యకా లాగి శ్రమకు మార్గ ఖోల్దు శ్రమ గర్నేహరులాయి ప్రేమ పుష్ప చడావుచు ఆమాకు ప్రేమ పాయేర పాచేకా ఛో మదాసిత మహు ప్రేమ అవతారీ ప్రేమమా మిల్ఛ తాగత ప్రేమలే విశ్వ జీతిన్ఛ విశ్వాస యశమా భయ గరు ప్రేమ సబై మాఠి బుద్ధత్వ మనమా భయ నిముఖా జనకా సాము దూత భై మత ఆఉంఛు బార్దఛు ప్రేమ కోసే.